0: हम आकाशवाणी के श्री विजयपुरम केंद्र से बोल रहे हैं। श्रोताओं, इस समय दोपहर के 12 बजे हैं और अब लीजिए सुनिए तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్ పై ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం.

నమస్కారం. ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. నేడు పరాభవనామ సంవత్సరం, అధిక జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, అష్టమి, మే నెల 24వ తేదీ, ఈరోజు ఆదివారం.

నేటి కార్యక్రమంలో భాగంగా నేడు ఆడపిల్ల అనే లఘునాటిక, ఇంకా అలనాటి మేటి గీతాలు, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను వింటారు. కార్యక్రమంలో ముందుగా ఒక మంచి మాటను విందాం. సముద్రంలోకి ప్రవేశించే ముందు నది భయంతో వణుకుతుంది. ఒకసారి అది ప్రయాణించిన దారిని వెనక్కి తిరిగి చూస్తే పర్వత శిఖరాల నుండి, అడవుల నుండి, గ్రామాల నుండి దాటిన పొడవైన వంకర రహదారి కనపడుతుంది. ముందు విశాలమైన సముద్రాన్ని చూస్తుంది. సముద్రంలో ప్రవేశిస్తే శాశ్వతంగా కనుమరుగవడం తప్ప మరేమీ లేదు అనుకుంటుంది. కానీ వేరే మార్గం లేదు, నది తిరిగి వెళ్ళలేదు. అలాగే జీవితంలో కూడా ఎవ్వరూ వెనక్కి తిరిగి వెళ్ళలేరు. తిరిగి వెళ్ళడం అసాధ్యం, కానీ నది ధైర్యంగా సముద్రంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు భయం పోయి ఇది సముద్రంలో అదృశ్యం అవ్వడం కాదు,

కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి అంతర్ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు. అంబేస్టర్ టాలెంట్ రేపు ఉదయం 7 గంటలకు డిగ్లీపూర్కై మాయాబందర్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు అనగా 6 మే 2026 ఉదయం 7 గంటలకు డిగ్లీపూర్లో బయలుదేరి మాయాబందర్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ సెంటినల్ రేపు రాత్రి 8 గంటలకు లిటిల్ అండమాన్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు రాత్రి 8 గంటలకు లిటిల్ అండమాన్లో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ నార్త్ ప్యాసేజ్ రేపు ఉదయం 6 గంటలకు రంగత్కై స్వరాజ్ ద్వీప్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్లో బయలుదేరి లాంగ్ ఐలాండ్ మరియు స్వరాజ్ ద్వీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ హడ్బే రేపు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. మరలా మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. తిరిగి అదే రోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ బారాటంగ్ రేపు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు స్వరాజ్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8 గంటల 45 నిమిషాలకు స్వరాజ్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ రాణిచంగ రేపు ఉదయం 11 గంటలకు షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 1 గంటకు స్వరాజ్ ద్వీప్కే బయలుదేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు స్వరాజ్ ద్వీప్లో బయలుదేరి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ జాలీబాయ్ రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు స్వరాజ్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 2 గంటలకు షహీద్ ద్వీప్కే వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ కమోటా రేపు సాయంత్రం 5 గంటలకు స్వరాజ్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు స్వరాజ్ ద్వీప్లో బయలుదేరి షహీద్ ద్వీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్ ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు.

0: సుబ్బయ్య, ఓ సుబ్బయ్య, ఇంటికాడే ఉన్నావా?
1: ఇంకా యాడికెళ్తాను, వ్యవసాయానికి సాయం లేక కౌలుకిచ్చాను కదా, ఇంటికాడే కాలక్షేపం చేస్తున్నాను.
0: నీకేం, కొడుకు అమెరికా నుండి డబ్బు పంపిస్తూ ఉంటే కాలు మీద కాలేసి కూర్చున్నావురా.
2: ఇప్పుడు ఎవడొద్దన్నాడు చెప్పు, నీ కూతుర్ని కూడా అమెరికా పంపించు, అది పెద్ద చదివి చదివిందిగా.
1: అనుకుంటే మాత్రం అమెరికా వెళ్తావా, దానికి కూడా రాసి పెట్టి ఉండాలిరా.
2: అవన్నీ పాత రోజులు సుబ్బయ్య, ఇప్పుడు అమెరికా వెళ్ళటం పట్నం వెళ్ళినంత తేలిక.
1: ఉన్నోడికి ఏదైనా తేలికేరా బాబు, నాలంటోడు పట్నం వెళ్ళాలంటేనే 10 సార్లు ఆలోచిస్తాడు.
2: నీకేం తక్కువ చెప్పు, మోతుబురి రైతువి, గ్రామ పెద్దల్లో ఒకడివి, నువ్వు కూడా పేదరుపులు అరుస్తుంటే నాలాంటి వాళ్ళు ఏమనాలి చెప్పు.
1: అరే బాబు, సకాలానికి వానలు లేక నదులు ఎండిపోయి అల్లాడిపోతుంటే ఇంకా మోతుబురి రైతులు ఎక్కడ ఉన్నారా బాసవయ్య? ఆ కాలం పోయిందబ్బా.
2: నిజమే నువ్వు చెప్పేది, గంధం చెట్టు ఎండిపోతే వెలుగు తగ్గుతుందా? ఇవన్నీ రోడ్డు పక్కన పొలాలు, ఎప్పటికైనా బంగారం బంగారమే కదా. ఈ మాటలకేం కానీ పిల్ల పెళ్ళి చేయవా?
1: ఎందుకు చేయను, తగిన సంబంధం వస్తే తప్పకుండా చేద్దాం.
2: మరి అమెరికా సంబంధం చూడమంటావా?
1: నా అదే ఉంది, అంతా మా అమ్మాయి ఇష్టం.
2: అడిగి చెప్పు.
1: ఇంతకీ కుర్రాడు ఎవరు?
2: ఎవరేంటి, మా మేనల్లుడే.
1: అమెరికాలో ఉన్నాడా?
2: ఇవాళ రేపు వెళ్తాడు, మా అబ్బాయే ఉద్యోగం చూస్తున్నాడు.
1: ఏం చదివాడు?
2: అదే అమెరికా ఉద్యోగానికి కావాల్సిన చదువులే చదివాడు, వాటి పేర్లేవో నాకు తెలియదు.
1: ఇక ధరగా చదువులు కూడా అమెరికా ఉద్యోగాలకేనంటాయా? అసలు ఎవరిని చూసినా అమెరికా అమెరికా. పూర్వం పెళ్లి చేశాక అత్తింటికి వెళ్ళిపోతుంది.

0: కదా అని అమ్మాయిలకి ఆడపిల్ల అని పేరు పెట్టారు. ఇప్పుడు చదువులు కాగానే అమెరికాకు పరిగెత్తే అబ్బాయిలు కూడా ఆడపిల్లలేగా.
1: ఏమిటి కాస్త అర్థమేంటి చెప్పు.
0: అది కాదయ్యా, అమ్మాయిల్ని ఆడపిల్లలని ఎందుకన్నారు?
1: ఎందుకన్నారు?
0: ఆడ అంటే అక్కడ అని కదా అర్థం.
1: అవును,
0: పెళ్ళయ్యాక ఆడ అంటే అత్తింట్లో ఉంటారు గనక ఆడపిల్లలు అన్నారు.
1: ఓహో, అదా, అదన్నమాట ఆడపిల్లలంటే అర్థం. నాకు ఇయ్యాలదాకా తెలవనే తెలవదు. ఆడపిల్లలంటే అత్తింటి పిల్ల అన్నమాట. నిజమేలే, పెళ్లి చేసేవరకే మన పిల్ల, కానీ పెళ్ళయ్యాక అత్తంటి పిల్లేగా. ఆ తర్వాత ఇంకేదో చెప్పావు, అదేంటి?
0: ఇప్పుడు మగపిల్లల చదువులన్నీ అమెరికాలో ఉద్యోగాలకే కదా.
1: అదేగా మనం చూస్తూ ఉన్నాం.
0: కాబట్టి వీళ్ళు కూడా ఆడపిల్లలే.
1: పిల్ల అంటే మగాడని కూడా అర్థం ఉందా?
0: మగ పిల్లలు అంటున్నావా లేదా?
1: ఎందుకంటున్నా? అంటున్నాం కదా.
0: కాబట్టి వీళ్ళు కూడా ఆడపిల్లలే. అమ్మాయిలకి అత్తిళ్ళు ఆడ అయితే వీళ్ళకి అమెరికా ఆడ అవుతుంది కదా.
1: ఇదేదో విచిత్రంగానే ఉంది. బలి దెబ్బకొట్టేవయ్యా సుబ్బయ్య.
0: మరి అమెరికా పిచ్చ ముదిరిపోయిందయ్యా. అక్కడ వీళ్ళేం చేస్తున్నారో ఎవడికి తెలియదు. పోని చూసొద్దామా అంటే గుంటూరా బందరా వెళ్ళి రావటానికి.
1: మరీ అంత కొట్టి పారేయక. అక్కడ ఇప్పుడు మన వాళ్ళు చాలామంది ఉన్నారు.
0: ఉన్నారయ్యా, ఉండి ఏం చేస్తున్నారు? అమెరికాని బాగు చేస్తున్నారు. ఆ పని ఇక్కడే చేస్తే ఇండియా బాగుపడుతుంది కదా.
1: అంత జీతాలు ఇక్కడ ఇవ్వద్దు.
0: ఆ జీతాలకి తగ్గ ఖర్చు కూడా ఉంటుంది అంటలే బసవయ్య. అక్కడ మనకిక్కడ 10 రూపాయలు దొరికేది అక్కడ 100 రూపాయలు పడితే గానీ దొరకదంట కదా.
1: సుబ్బయ్య, ఇవన్నీ ఎవరు చెప్పారు నీకు?
0: మా అమ్మాయితో చదువుకున్న పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని అమెరికాలో ఉన్నారులే. వాళ్ళు ఫోన్లో చెబుతూ ఉంటారంట మా అమ్మాయితో. అవన్నీ మా అమ్మాయి నాకు చెబుతూ ఉంటుంది.
1: సుబ్బయ్య, కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. అన్నీ పట్టించుకుంటే బతకలేం సుబ్బయ్య. సరే, ముందు మీ అమ్మాయి ఏముంటుందో అడిగి తెలుసుకో. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం.
0: అలాగే.
1: మరి నేను వెళ్ళరానా?
0: అలాగే అలాగే వెళ్ళరా.

0: హలో, ఎవరు? నేనే మీ నాన్న మాట్లాడుతున్నాను. కిరణ్కి ఉద్యోగం చూసావా? మంచిది మంచిది, ఇప్పుడే ఫోన్ చేసి చెబుతా. అందరూ బాగున్నారా? ఇక్కడంతా బాగున్నారు. ఉంటా, మరి కోడల్ని అడిగానని చెప్పు.
1: చూస్తుంటే సుబ్బయ్య కూతురు జాతకం మంచిదిలా ఉంది. సంబంధం అనుకోగానే అమెరికాలో కిరణ్కి ఉద్యోగం వచ్చింది. ఎలాగైనా సరే ఈ సంబంధం ఖాయం చేసుకోవాలి. ముందు కిరణ్కి ఫోన్ చేసి చెప్పాలి.
0: హలో, ఎవరు? కిరణ్, నేనే బసవయ్య మావయ్యని మాట్లాడుతున్నా. మా వంశీకృష్ణ నీకు ఉద్యోగం చూశాట, నువ్విక్కడ ఉన్నావేమోనని ఫోన్ చేశాడు. నీ నెంబర్ వాడికి తెలియదుగా, అందుకని నేనే నీకు ఫోన్ చేస్తున్నా. భావ నెంబర్ నీ దగ్గర ఉందిగా, నువ్వు ఫోన్ చేయి. అన్నట్టు నీకు ఒక పెళ్లి సంబంధం చూశాను. ఓ మాట ఇక్కడికి రా, అన్ని వివరాలు చెప్తాను. ఉంటా.
1: అమ్మయ్యా, ఒక పని అయిపోయింది.
2: ఎవడు ఎవడురా అది? మా అమ్మాయి ఒంటి మీద చెయ్యేస్తే చంపేస్తా, చంపేస్తాను రే.
3: నాన్నా, నాన్నా, ఏమిటి? లేనాన్నా.
2: ఏంటి, ఏమైంది? ఎందుకు అరుస్తున్నా?
3: నేను కాదు, నువ్వే నిద్రలో పెద్దగా అరుస్తున్నావు. పీడకలు ఏమైనా వచ్చిందా?
2: అవునమ్మా, ఎవరో ముసుగు దొంగలు నిన్ను బలవంతాన ఎక్కడికో లాక్కుపోతున్నారు. నేను కర్ర తీసుకొని ఎంటబడ్డాను, ఎంత కొట్టినా తగలకుండా తప్పించుకుంటా ఉన్నారు.
3: అంతా భ్రమనాన్నా, మన ఊహలే కలలుగా కనిపిస్తాయి.
2: నిజమేనేమో తల్లి, నాకెప్పుడు నీ మీదనే బెంగ.
3: ఎందుకు నాన్న బెంగ? నువ్వుండగా నాకేం లోటు?
2: లేక లేక పుట్టావు. నీ అచ్చట ముచ్చట చూడకుండానే మీ అమ్మ వెళ్ళిపోయింది. నేను ముసలోడిని అయిపోయా. నిన్ను ఒక అయ్య చేతిలో పెడితే నాకు మనశ్శాంతి.
3: నువ్వేం దిగు.

0: పడకు నాన్న, అన్నీ సవ్యంగానే జరిగిపోతాయి. ఆ అమ్మ మనల్ని కనిపెట్టుకునే ఉంది, ఎప్పుడూ నా కళ్ళ కనిపిస్తూనే ఉంటుంది.
1: నాకు కళ్ళల్లోనే మెదులుతుంది తల్లి, మహా ఎల్లాలు, అందరి చేత మంచి అనిపించుకుంది.
0: బాధపడకు నాన్న, నువ్వు బాధపడితే అమ్మ ఆత్మశాంతించదు.
1: అమ్మ గొడుగుపోతే బాధపడతాం, నీడనిచ్చే చెట్టు కూలిపోతే బాధపడతాం. అలాంటిది చెట్టు అంత మనిషే పోతే బాధపడకుండా ఎలా ఉంటాం తల్లి? ప్రేమ ఉన్నప్పుడు బాధ కూడా ఉంటుంది కదా.
0: నిజమే నాన్న, కానీ తట్టుకోవాలి.
1: అమ్మా చెప్పటం మర్చిపోయాను.
0: ఏమిటి నాన్న అది?
1: మన బసవయ్య నీకో సంబంధం తెచ్చాడు, వాళ్ళ మేనలుడట, అమెరికా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారట. పెద్ద చదివే చదివాడట.
0: తెలుసులే నాన్న, అతను మా కాలేజీలోనే నాకంటే సీనియర్.
1: ఆ సంబంధం నీకు ఇష్టమేనా తల్లి?
0: ఆలోచిద్దాంలే నాన్న, ఇప్పుడు తొందర ఏముంది?
1: నీ ఇష్టం తల్లి, నువ్వు ఎలాగంటే అలాగే.
2: ఆయా రారా కిరణ్, నీకోసమే చూస్తున్నా, ఏమిటి ఆలస్యం?
3: బస్సు టైర్ పంక్చర్ అయింది మామయ్య, దాంతో ఇంత ఆలస్యం అయింది.
2: కిరణ్ చేతులు అవన్నీంటిరా?
3: బావకి ఇష్టమని అమ్మ కొబ్బరి పూలు పంపింది. ఇంతకీ బావెక్కడా?
2: లోపల స్నానం చేస్తున్నాడులే, వచ్చేస్తాడు, నువ్వు కూర్చో.
3: ఇదిగో మామయ్య బూరెలు, నువ్వు ముందు బోణి చెయ్యి.
2: నాకెందుకురా ముసలాడికి, కుర్రాళ్ళు మీరు, తినండి మీరు.
3: బూరెలకు ముసలాడేమిటి, పడుచాడేమిటి? మీ చెల్లెలు వంట నీకు తెలుసుగా, మెత్తగా దూదిలా ఉన్నాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి.
2: అట్టాగంట్రా కిరణ్, అయితే ఇటు నిజమేరా, నువ్వు చెప్పినట్లు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి.
3: ఏమిటన్నా నా కరిగిపోయేవి?
2: కొబ్బరి బూరెలు మీ అత్తయ్య పంపించింది, ఇందా నువ్వు కూడా తిను.
3: తింటాలే కానీ. ఏరా కిరణ్, ఏమిటి ఇంత ఆలస్యం?
2: మధ్యలో బస్సు రీపేర్ వచ్చిందట్రా.
3: అవును బావా, నువ్వు నిన్న వచ్చావా? ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది కానీ, నువ్వు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నావా?
4: అంతా రెడీ, నువ్వెప్పుడు చెబితే అప్పుడు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నా.
3: వెరీ గుడ్. నాన్న ఇంతకీ పెళ్లి చూపులు ఎప్పుడు?
2: ఎప్పుడు ఎందుకు, రేపే రేపే చూద్దాంరా.
3: అయితే సరేలే, నాకు సెలవు ఎక్కువగా లేదు, మళ్ళీ త్వరగా వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వాలి.
2: సుబ్బయ్యకి ముందే అన్నీ చెప్పా, కావాలంటే మళ్ళీ చెబుతా.
3: అవసరం లేదులే, అన్నిసార్లు చెబితే విలువ ఉండదు మనకే.
2: అందుకే ఊరుకున్నా.
3: సరే, నేను కిరణ్ అలా బయటకు వెళ్ళొస్తాం.
2: అలాగే.
3: పదరా కిరణ్.
4: పదబావా.

0: అమ్మా ఛాయా.
1: ఏమిటి నాన్న?
0: పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది.
1: అన్నీ సిద్ధంగానే ఉన్నాయి నాన్న.
0: మంచిదమ్మా, ఆ అమ్మ లేదు కాబట్టి అన్నీ నువ్వే చేసుకోవాల్సి వచ్చింది.
1: దాన్నే ఉందిలే నాన్న.
0: అరుగో, పెళ్లి వారు వచ్చేశారు.
1: నువ్వేం కంగారు పడుకు నాన్న, వాళ్ళేం కొత్త వాళ్ళు కాదుగా, మన ఊరు వాళ్లే, మనకి తెలిసిన వాళ్లే.
2: వచ్చేసాం వచ్చేసాం. ఇదిగో వీడే నా మేనడు కిరణ్. ఎప్పుడో గాని మన ఊరికి రాడు, ఉండేది పట్టణంలో కదా, మన పల్లెటూళ్ళే నచ్చుతాయి.
3: అలాంటిది ఏమీ లేదులే మామయ్య, నాకు పల్లెటూళ్ళు అంటేనే ఎక్కువ ఇష్టం.
0: మంచి మాట అన్నావు బాబు, ఇక్కడున్న ప్రశాంతత బస్తీలో ఎక్కడ దొరుకుతుంది. రండి రండి కూర్చోండి.
4: ఒరే కిరణ్.
3: ఏంటి మామయ్య?
4: అదిగో ఆ అమ్మాయి రా పెళ్లి కూతురు, ఎంత చదువులో చదివింది అయినా గర్వం లేదు, అందంగా ఉంటుంది, అందుకని అలంకారాల మీద మోజు లేదు. చూడు ఎంత నిరాడంబరంగా ఉందో.
1: నమస్కారం అండి.
3: నమస్కారం. మిమ్మల్ని కాలేజీలో చూసిన గుర్తు.
1: అవునండి, నేను మీకు జూనియర్ని.
2: అదయ్యా సుబ్బయ్య, అసలు సంగతి ఇద్దరికి కాలేజీ పరిచయాలు ఉన్నాయి, మనం అక్షింతలు వేస్తే మన డ్యూటీ అయిపోతుంది, ఏమంటావు?
0: నేనేమంటాను, అమ్మాయి ఏం చెబితే అదే. అమ్మాయి ఏదో అబ్బాయితో మాట్లాడాలని చూస్తుంది.
1: మీకు అమెరికాలో ఉద్యోగం వచ్చిందిగా?
3: అవునండి, ఈయన మా బావ వంశీకృష్ణ, మీకు తెలుసుగా, ఆయనే చూశారు.
1: తప్పనిసరిగా అమెరికాలోనే ఉద్యోగం చేయాలనుకుంటున్నారా?
3: ఈ రోజుల్లో అలా అనుకోని వాళ్ళు ఎవరు?
1: నాకు అమెరికా జీవితం మీద ఆసక్తి లేదు. అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళేమీ సంతోషంగా లేరు. ఒక ఫ్రెండ్ భర్తని ఇటీవలే ఎవరో షూట్ చేసి చంపారు.
3: అమెరికాలో

0: నీ మామూలేనండి.
1: కానీ నాకు అలాంటి ప్రమాదభరిత జీవితం ఇష్టం ఉండదు. కేవలం డబ్బు కోసం అంత రిస్క్ తీసుకోక్కర్లేదు. మనం దూరపు కొండలు వెతుక్కుంటూ వెళ్ళి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ జీవించాల్సిన అవసరం ఏంటి?
2: ఇంతకీ ఏంటమ్మా నువ్వు చెప్పేది? కిరణ్ అమెరికా వెళ్లకుండా మన దేశంలోనే ఉండి ఉద్యోగం చేసుకోవాలి అంతేగా?
1: అవును, మా నాన్న పెద్దవాడయ్యాడు, ఆయన్ని వదిలి మరో దేశం వెళ్ళటం నాకు ఇష్టం లేదు.
3: నా సంగతి వదిలేయమ్మా, నీ జీవితం నువ్వు చూసుకో.
2: ఎట్టా చూసుకుంటుంది సుబ్బయ్య? మనం ఇతర దేశాల వాళ్ళలాగా మనస్సులు విడదీసుకునే మనుషులం కాదు. అమ్మాయి, నీ మనసు నాకు అర్థమైందమ్మా, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఒరే కిరణ్, నా అభిప్రాయం అడిగితే నువ్వు ఇండియాలోనే ఉండి గొప్పవాడి కావాలి. కానీ పై దేశంలో ఎంత గొప్పవాడివైనా ఎవరు పట్టించుకుంటారు చెప్పు. మరి నీ మనసులో మాట ఏంటో చెప్పు.
0: నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను మామయ్య, నువ్వు ఎలా చెబితే అలాగే.
2: ఇప్పుడు నా మేనల్లుడు అనిపించావురా, చూసావా బసవయ్య మాట విలువ. ఇదిగో సుబ్బయ్య, ఇప్పుడైనా ఒప్పుకో, వీడు ఆడపిల్ల కాదు ఏడపిల్ల అని.
3: ఒప్పుకున్నా లేవయ్యా, ఒప్పుకున్నాను కానీ.

0: మీరింతవరకు ఆడపిల్ల అనే లఘునాటిక విన్నారు. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చిన్న విరామం.
1: అండమాన్ రోడ్ హోయా సిటీ రైడ్స్ నౌ డ్రైవ్ ఇన్ స్టైల్ విత్ అవర్ బోల్డ్ అండ్ పవర్ఫుల్ టొయోటా హై రైడర్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ స్టర్నింగ్ లుక్స్ ప్రీమియం కంఫర్ట్ అండ్ ద హైయెస్ట్ మైలేజ్ ఇన్ ఇట్ సెగ్మెంట్ ఆఫ్ అప్ టు 27.97 కిలోమీటర్ పర్ లీటర్ All in one SUV. Exciting offer up to 1,80,000 and EMI start at just 7,777 per month. Visit Prince Toyota and win a short gifts on every test drive and call us at 0806-2358-621 today for exciting offers, exchange benefit and easy finance options. Toyota Hyryder, your stylish SUV for every journey. Prince Toyota, Gyarachanma and Diglipur. Let's move ahead with Toyota.
0: విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా వినండి నేటి విశేషం. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మే 24 అంతర్జాతీయ మార్కోర్ దినోత్సవంగా ప్రకటించింది. ఈ దినోత్సవం అడవి కొండ మేక జాతి అయిన మార్కోర్ మరియు దాని సహజ ఆవాసాల పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. 2014 మార్కోర్ను అంతరించిపోయే ప్రమాదానికి దగ్గరగా ఉన్నదిగా వర్గీకరించారు. ఇది అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం వారి అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో కూడా ఉంది. దాని పర్యావరణ విలువలతో పాటు మార్కోర్ స్థానిక ఆర్థిక వ్యవస్థకు దోహదపడే ఒక విలువైన జాతి. ఈ పరిరక్షణ ప్రయత్నాలు పర్యావరణ సంస్థకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి అలనాటి మేటి గీతాలు. ముందుగా వినండి మూగ మనసులు చిత్రం నుంచి గానం ఘంటసాల మరియు పీసుశీల, సంగీతం కేవీ మహదేవన్.

కార్యక్రమంలో ఆఖరిగా వినండి, జీవిత చక్రం చిత్రం నుంచి గానం ఘంటసాల మరియు పిసిసిల గానం చేసిన ఈ పాటకు సంగీతం అందించారు శంకర్ జయకృష్ణ.

మీరింతవరకు కార్యక్రమంలో భాగంగా అలనాటి మేటి గీతాలు ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.